జిల్లా అదాలత్ల మంత్రి పట్టణ అస్థాయి బసవాస వ్యాప్తి ఆయన జిల్లా పరిపాలకు జిల్లా అదాలత వ్యాప్త మేలు సమస్య హుండే ప్రతిదాటిని థాన సమేత నపాల్ వ్యవస్థ రాక అదాలత్ అర్కు జిల్లా అదాలత్ అనుసారం